0: ఫోటో కావన్. మై నేమ్ ఇస్ లఖన్, మై నేమ్ ఇస్ లఖన్, సజ్జనో కా సజన్, మేరా నామ్ హై లఖన్.
1: దోస్తో, లఖన్ నామ్ తో ఫిల్మ్ రామ్ లఖన్ మే అభినేతా అనిల్ కపూర్ కా నామ్ థా, లేకిన్ ఇస్ గానే కీ మక్బూలియత్ నే పార్శ్వ గాయక్ మొహమ్మద్ అజీజ్ కో సున్నే వాలో కే దిలో మే ఇస్ తరహ బసా దియా జైసే సీప్ మే మోతీ ఔర్ కిసీ అంగూఠీ మే కోయి శాన్దార్ నగీనా.
2: ఉంగ్లీ మే